సగని సపాని స మగ ని సప ని సా ని స ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప ప